నవనత బాబా నవనత చేస్తాయి టీ స్కిన్ బ్యూటీ క్రీమ్ నేస్తాం కదా. సో తా బి డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ జో ఇస్తేమాల్ కయో పో తా బి సబ్రిన్ కే వణందా ఐ డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ తా ఏత్రో సోనో బనాయ చడిది హర్ కో తవాజీ తారీఫ కందో. సో డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ కే తవా లాజ్మీ ట్రై కరే దిసో డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ నతి మిలే తే జకే నంబర తా కే బుదాయ నా ఓర నంబర సే తమా రాప్తో కరే వెఠో ఐ జల్దీ జల్దీ పానే కరే బి జనస్ కో తే అవైలబుల్ కరాయ వెఠో. बिल्कुल फडा न कयो इन गाल में फडा न कयो पाने खूबसूरती सा केड़ा लेखा भला पाने खूबसूरती से जेकी मानू लेखा कना है ना वे वक्त का पेरिया कुराड़ा थी वेना है. सगर तवा पांजे खूबसूरती सा लेखा नथा करन चायो आई ता वक्त का पेरिया कुराड़ा नथा थी वेन चायो तो तवा डी स्किन ब्यूटी क्रीम जो इस्तेमाल लाजमी कयो. ऐं बाबा डी स्किन ब्यूटी क्रीम जेका ने तमा इस्तेमाल कना त तमा के एतरो भल्लो रिजल्ट मिलंदो. जी मायू महंगा महंगा फेशियल कराईंदियूं आइन ऐं जदी उनन के ओड़ो फेशियल मा रिजल्ट मिलंदो चने बाबा डिसो डिसो भल्लो रिजल्ट मिलियो आए त उन खां भी भल्लो रिजल्ट तमा के डी स्किन ब्यूटी क्रीम दीदी. छो तो इन अंदर जो वाइटमिन ई बीट्स आई माइक्रो बीट्स फॉर्मुलेशन ये एतरो पावरफुल होंद ये चीजों जी तवे स्किन के अंदर तीन वही तवे खूबसूरती के सफा बताए छी तवे सफा वी आई पी गोरो चिट्टो बढ़ाए छी.